ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ పబ్లిక్ పరీక్షల బిల్లును ఆమోదించింది. సముద్రయాన రంగం ఇటీవల భౌగోళికంగా వచ్చిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకుని మన భవిష్య సముద్ర ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర నౌకాయాన మంత్రి సర్వానంద్ సోనోవాల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని అన్నారు.

0: వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్టాల్లో కేంద్రంలో దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని తాము నిర్ణయించామని ఆయన చెప్పారు.
1: दोनों सदनों ने इस कठोर कानूनों वाले प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. बहुत बहुत धन्यवाद.
0: కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులను కష్టం నుంచి రక్షించేందుకు వికసిత్ భారత్ పునాదిని బలపరచడానికి పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు, పరీక్షా మాఫియాపై కఠినమైన చర్యలు చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా రాజ్యసభ నిన్న దీనికి ఆమోదం తెలియజేసింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సవరణ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుండి 3 నెలల్లో విచారణ పూర్తి కావాలి. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమస్య భారతదేశంలో ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలో ప్రతి పౌరుడికి దీంతో సంబంధం ఉందని అన్నారు. దేశంలో పేపర్ లీకులు నివారించేందుకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా జితేంద్ర సింగ్ ఏకరువుపెట్టారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: చర్చను ప్రారంభిస్తూ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపై మార్పులు మాత్రమే చేసిందని, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రతిపాదిత సవరణలు ప్రభావవంతంగా ఉండవని అన్నారు. తాము ప్రతిపాదిత బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ పారదర్శకమైన పేపర్ లీక్ లేని పరీక్షలు ఉండేలా చూసేందుకు అవసరమైన కఠినమైన నిబంధనలు బిల్లులు లేవని అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
3: ज्यादा जुर्माना, कड़ी सजा, स्पेशल टास्क फोर्स, फास्ट ट्रैक कोर्ट्स जैसे प्रावधान आपने इसमें रखा है, इससे कुछ फर्क पड़ने वाला नहीं. लेकिन ये जो मजबूत कानून लाने के लिए हमने 2024 में ही इसकी मांग रखी थी, लेकिन तब आपने हमारी इस बात को नहीं माना.
0: దేశ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్లను ఉపయోగించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి పోలీసు నిబంధనలు అనుమతిస్తాయని, నిబంధనలను స్వయంగా సవాల్ చేయనంత వరకు అటువంటి ఆయుధాల వినియోగాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా గుంపులు చెదరగొట్టేందుకు పంప్ యాక్షన్ రైఫిల్స్, ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ల నుంచి కాల్చే మెటాలిక్ లేదా పాక్షికంగా మెటాలిక్ ప్రొజెక్టైల్స్ వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని లేదా నిషేధించాలని పిటిషనర్లు కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ సముద్రయాన రంగంలో ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో

0: మాట్లాడుతూ ఆయన దీర్ఘకాలిక సముద్ర రంగాశయాలు సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ ఓడరేవులు భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. భవిష్యత్ ప్రణాళిక రచనలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టత సాధిస్తామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లాజిస్టిక్ సామర్థ్యం విస్తరించడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా భారత్ను ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టగలుగుతామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానది జల వివాదానికి సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహానది రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు జీవనాడి అని కేంద్ర మంత్రి మాట్లాడారు. న్యాయమైన, స్థిరమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం సాధించేందుకు చర్చలు జరపాలని ఆయన సూచించారు. కేరళలో ఈరోజు 14 జిల్లాల్లోకి 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్కు కూడా వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 1 ఆగస్టు వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుజరాత్లో ఋతుపవనాల పరిస్థితి తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్, ఆనంద్, సూరత్, నవ్సారీ, వల్సాద్ సహా మధ్య దక్షిణ గుజరాత్లో 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిషాలో మహానది పరివాహక ప్రాంతంలో నీరు భారీగా పెరుగుతుండటంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద ప్రవాహం ఈ సాయంత్రానికి ముండాలికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కొత్తగా వర్షం కురుస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు నిఘా ముమ్మరం చేశారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళా ఆందోళనకారులను స్థానిక అధికారులు ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలో నిన్న రాత్రి జరిగిన పోటీలో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజున భారత్ 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: நேரம் 7:15. ஆகாஷ்வாணி சென்னை வானொலி 100.1 MHz FM கோல்ட் அலைவரிசையில் திரை இசை. முதல் பாடல் காதலன் திரைப்படத்திலிருந்து உன்னிகிருஷ்ணன் பாடியது.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో తెలుగు భాష ప్రాముఖ్యత, శ్రీమతి శ్రీలక్ష్మీ మోహన్ రావు గారి ప్రసంగం, ఇంకా పాటలు విందాం. ముందుగా మహాకవి కాళిదాసు చిత్రానికి పి లీలా బృందం పాడిన పాట విందాం. సంగీతం పెండ్యాల, సాహిత్యం పింగళి.

0: కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు భాష ప్రాముఖ్యత శ్రీమతి శ్రీలక్ష్మి మోహన్ రావు గారి ప్రసంగం విందాం.
1: ఈరోజు తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి మీకు వివరిస్తాను. తెలుగువారికి కొన్ని వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్నది. తెలుగువారు మాట్లాడే భాషకు తెలుగు, ఆంధ్రము అని పేర్లు. తెలుగు భాష ద్రావిడ భాషలలో ఒకటి. ఈ చక్కటి తెలుగు భాష అతి మధురమైన భాష. సౌందర్యం, మృదుత్వం కలిగిన భాష తెలుగు భాష. మన దేశంలో అత్యంత ప్రసిద్ధమైన భాష మన తెలుగు. అందుకనే 14వ శతాబ్దంలో భారతదేశాన్ని దర్శించిన ఇటలీ దేశ భాషా పండితుడు నికోలస్ కొంటి భారతదేశంలో ఉన్న అన్ని భాషలని పరిశీలించి తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒరిస్సాలో జరిగిన ఒక సభలో పేర్కొన్నారు. దీని అర్థం ఏమిటంటే పశ్చిమ దేశాలలో ఇటలీ భాష ఎటువంటిదో తూర్పు దేశాలలోని మన భారతదేశంలో ఉన్న తెలుగు భాష అటువంటిది అన్నమాట. మన తెలుగు అజంత భాష కనుక సంగీతానికి ముడిపడి ఉన్నది. అందుకనే త్యాగరాజు కీర్తనలు అన్నీ తెలుగులోనే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ కీర్తిని తెచ్చిపెట్టింది మన తెలుగు భాష. తెలుగు భాష సాహిత్యంతో కూడినది కనుకనే తరతరాలుగా రామాయణం, మహాభారతం లాంటి కావ్యాలను తెలుగులో అనువదించిన ఘనత మన కవులకు, రచయితలకు దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇందువల్లనే మన తెలుగు భాష యొక్క ఔన్నత్యం ప్రపంచానికి విస్తరించింది. ముఖ్యంగా నన్నయ, తిక్కన, పోతన లాంటి ప్రముఖ కవులు వారి కృషి కారణంగా తెలుగు భాష యొక్క ఉనికి మరింతగానో ప్రపంచమంతా వ్యాపించింది. జ్ఞానపీఠ అవార్డు పొందిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వారి కవిత్వంలో తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఇక తెలుగు సాహిత్యంలో పద్య కవిత విశేషమైన స్థానాన్ని పొందింది. పద్యం లేని తెలుగు సాహిత్యాన్ని మనం ఊహించలేము. మహాభారతంలోనూ పద్యాలను ఉదాహరించకుండా ఉండలేం. ప్రసంగకర్తలు ఈ పద్యాలను వాడకుండా చక్కని ప్రసంగం చేయలేరు. భాగవతంలోని పద్యాలను చదువురాని పామరులు కూడా గొంతెత్తి పాడుకునేవారు. పద్యం అనేది వేయండ్ల పసిడి పంట, అదే తెలుగింట పాడి పంట. అంతటి ప్రాముఖ్యతను పొందిన పోతన భాగవతంలోని పద్యాలు ముఖ్యంగా గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర వంటి అపురూపమైన ఘట్టాలు. శ్రీనాథుని సాహిత్య సేవ అంతమైనది. అష్టదిగ్గజ కవులు రచించిన ప్రబంధాలు, ఉదాహరణకు మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపహరణం, శ్రీ కాళహస్తి మహత్యం, పాండురంగ మహత్యం మొదలగు అద్భుతమైన ప్రబంధాలను ఆ రోజుల్లోనే రచించారు. ఈ అష్టదిగ్గజులను పోషించిన విజయనగర సామ్రాజ్య పాలకులు శ్రీ కృష్ణదేవరాయల వారు సాహిత్యానికి, మన కళలకు అండగా నిలిచి తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడ్డారు. ఆంధ్రభోజుడు శ్రీ కృష్ణదేవరాయలు రచించిన

ఆముక్తమాల్యద కావ్యంలో తెలుగు భాషను ఎంతగానో పొగిడారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. దీని ద్వారా మనకు తెలుగు భాష యొక్క విలువను తెలిసింది. ఈ పైన వివరించిన తేట తెలుగు పద్యాల లక్ష్యం ఏమిటంటే మనకు రసస్ఫూర్తిని కలిగించడం, దాని ద్వారా మనం ఆనందం చెందడం. పద్యం అంటే పాడుకునేది, కాబట్టే పద్యం అజరామరం. ఇక అవధానాల గురించి తెలుసుకుందాం. అవధానాలు మన తెలుగువారిది అని గర్వంగా చెప్పుకోగల, ఎందుకంటే ఇది ఒక ప్రసిద్ధమైన ప్రక్రియ. ఇందులో శతావధానం, అష్టావధానం, సహస్రావధానం అని చాలా రకాలున్నాయి. పృచ్ఛకుడి ప్రశ్నకు అప్పటికప్పుడే పూర్తిగా పద్యం చెప్పడం గొప్పతనం. సహజంగా ఇవి సరళంగా శుభ శైలిలో బోధపడే విధంగా ఉంటుంది. కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి పూర్వం సంగీత సేవలు సంస్కృతం లేక తమిళంలో ఆళ్వార్ల భాషలోనే ఉండేది. కానీ ఈనాడు అన్నమయ్య కీర్తనలు అడుగడుగునా గర్భగుడిలో చేరాయి. దైవ సన్నిధిలో తెలుగు భాష చేరడం తెలుగు భాషకున్న గౌరవం. అలాగే ఈ మధ్య హనుమాన్ చాలీసా కూడా తెలుగులో అనువదించారు. తులసీదాస్ గారు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులో సులువుగా పాడే రీతిగా మన గురువులు రచించినారు. ఆండాళ్ తల్లి మనకు అందించిన తిరుప్పావై కూడా తెలుగులో బాపురమణ గారు మనకు అందించారు. తరాలుగా ఎందరో తెలుగువారు మన తెలుగుకు కృషి చేస్తున్నారు. శతక సాహిత్యం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. దాశరథి శతకం భక్తితో కూడినది. సుమతి, వేమన శతకాలు, నీటి శతకాలు, ప్రతి ఒక్కరికి కొన్ని శతకాలు. సుమతి శతకంలోని కానీ వేమన శతకంలోని కానీ నోటికి రాని వారుండరు. ఏదో ఒక ఉదాహరణకు ఈ శతకాన్ని వాడతారు. ఈ ఒక్క తెలుగు భాషలోనే పద్య ప్రక్రియ అవధాన కళ ఉట్టిపడుతుంది. పద్యాన్ని ఎటునుంచి చదివినా అక్షరాలు ఒకటిగానే ఉంటుంది, కానీ అర్థాలు వేరు. ముందు నుంచి చదివితే రామాయణం, చివరి నుంచి చదివితే మహాభారతం. అర్థాలు వచ్చే పద్యాలు ఒక్క తెలుగులోనే ఉన్నది. తెలుగు భాషలో ఉన్న సామెతలు, నానుడులు మరి ఏ భాషలోనూ లేదు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు తెలుగువాడిగా పుట్టడం, తెలుగు మాతృభాషగా కలిగి ఉండడం ఎన్నో జన్మల తపస్సు ఫలితమని కొనియాడారు. అదేవిధంగా తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ఏమన్నారంటే సుందర తెలుగు అని తెలుగును కీర్తించారు. తెలుగు భాష సుమారు క్రీస్తు పూర్వం 400 క్రితం నుండి ఉన్నది. ప్రపంచంలో సుమారు 7,000 భాషలున్నాయి, కానీ విరివిగా మాట్లాడే భాష తెలుగు 15వ స్థానంలో ఉన్నది. కానీ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ భాష మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మన తెలుగు భాష 4వ స్థానంలో నిలబడి ఉంది. ఈ భారతదేశంలో తెలుగు మాట్లాడేవారు సంఖ్య సుమారు 75 మిలియన్లు. తెలుగు లిపి ప్రపంచంలోనే 2వ గొప్ప లిపిగా ఎన్నుకోబడినది. భారతీయ భాషలలో అతి తీయమైన భాష తెలుగే అని మరొక్కటి లేదని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పేర్కొన్నారు. తెలుగు అనే పదం త్రిలింగం అనే పదం నుండి వచ్చినదని చెబుతారు. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరంలో గల 72,000 నాడులు ఉత్తేజపడతాయని శాస్త్ర రీతిగా నిరూపణ అయినది. బ్రిటిష్ పాలనా కాలంలో నాణేల మీద ముద్రించిన 4 భాషలలో తెలుగు ఒకటిగా ఉంది. మన భారతదేశం తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా ప్రకటించింది. తరతరాలుగా ఎందరో తెలుగువారు మన మాతృదేశాన్ని వదిలిపెట్టి

0: ఇతర దేశాలకు తరలి వెళ్ళారు. ఒకటేమిటి, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించారు. మన తెలుగు సాంప్రదాయాలను ఆధునిక రీతిలో కొనియాడగా మన తెలుగు భాషకు మరవకుండా కాపాడడం గొప్ప విశేషం. మన తెలుగువారమని, మాతృభాష తెలుగేనని గర్వంగా చెప్పుకోవాలి. ఇంతటి ఉన్నతమైన భాషను భావితరాలకు తీసుకొని వెళ్ళడానికి మన కళాకారులు, సాహితీపరులు, భాషా ప్రేమికులు అన్యదా కృషి చేస్తూ మన తెలుగు భాషను విస్తరింపచేయాలి. ఇక తల్లిదండ్రులు వారి పిల్లలకు నిత్యం తెలుగులోనే మాట్లాడుతూ కొన్ని నీతి కథలు, శతక పద్యాలు, పాటలు నేర్పడం ద్వారా చిన్న వయసు నుండే తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచవచ్చు. అప్పుడే మన తెలుగు భాష 10 కాలాల పాటు నిరంతరంగా నిలబడుతుందని ఆశిద్దాం. తెలుగువారైన మనమందరం తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని ఈ లోకంలో అందరూ పాడుకుంటారు. మన భాషకు ఇంతటి పేరును, ఔన్నత్యాన్ని తెచ్చిన మన మహానుభావులకు సదా రుణపడి ఉంటాం.
1: ఇంతవరకు తెలుగు భాష ప్రాముఖ్యత శ్రీమతి శ్రీలక్ష్మి మోహన్ రావు గారి ప్రసంగం విన్నాం.

కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. చివరకు మిగిలేది చిత్రానికి మల్లాది రామకృష్ణ శాస్త్రి సాహిత్యం, సంగీతం అశ్వత్థామ, పాడినవారు కె. జమునారాణి.

ప్రవేశపెట్టిన పథకాలలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనే పథకం గురించిన కొన్ని వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఇది ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రైతులకు సేవలు అందించడానికి, వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంపొందించడానికి రూపొందించబడిన పథకం. రైతులకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ గుర్తింపును, వారి భూములకు సంబంధించిన వివరాలను అనుసంధానం చేయడం, వ్యవసాయ రంగంలో డేటా ఆధారిత నాణ్యమైన సేవలను అందించడం, సాంకేతికత ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచి జీవనాన్ని సులభతరం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు. మరిన్ని వివరాలను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో పొందగలరు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తులగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేద ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ల ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పథకం గెలుచుకున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశంపై లోక్సభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు సమర్పించారు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నకిలీ వార్తలను అరికట్టే మెకానిజం సమీక్షపై కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ 22వ నివేదికలోని సిఫారసుల అమలు స్థితిపై ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించారు. పలువురు సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం 3వ తేదీ వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్ష సభ్యులందరికీ ఓం బిర్లా అభ్యర్థన చేశారు.
1: आपको जनता ने चुनकर भेजा है संसद में चर्चा संवाद के लिए. आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं. मैं आपसे पुनः आग्रह करता हूं कि आप अपनी अपनी सीट पे विराजें.
0: ప్రశ్నోత్తరాలు సభ్యులకే చెందినవని, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడానికి ఇది అత్యంత ముఖ్యమైన సమయమని ఓం బిర్లా చెప్పారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం పార్లమెంట్ సంప్రదాయాలు సభ మర్యాదలకు విరుద్ధమని ఆయన చెప్పారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదించింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై 7 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చట్టంలో నిర్దేశించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ పూర్తి కావాలి. ఈ సమస్య భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడితోనూ దీనికి సంబంధం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో పేపర్ లీక్లు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. మహిళలు, పిల్లల కోసం కీలకమైన హెల్ప్ లైన్ సేవలను త్వరగా పొందేందుకు పౌరులు మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈరోజు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ఒకే వేదికపై అనేక అత్యవసర సహాయ సేవలను సులభంగా అందచేస్తుంది. మహిళలు, పిల్లల భద్రత, సహాయం, సాధికారత పట్ల ప్రభుత్వ నిశ్చయాన్ని మిషన్ శక్తి యాప్ మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మహిళల హెల్ప్ లైన్ 181, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112, పోషణ్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ 1515, జాతీయ సైబర్

క్రైమ్ హెల్ప్ లైన్ 1930 నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కోసం 1500 టెలిమానస్ 1446 చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వంటి ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవలను ఈ యాప్ ద్వారా సౌకర్యవంతంగా పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. పౌరులందరూ మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ముఖ్యమైన సేవల గురించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు పరిచయస్తులకు తెలియజేయాలని కూడా అన్నపూర్ణాదేవి కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఒకరోజు పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల వీలు కోసం రూపకల్పన చేశారు. విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయంగా ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన కర్ణాటకకు ప్రయాణిస్తారు. కర్ణాటకలో కూడా అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల, ఆవిష్కరణలు బలోపేతం చేయడానికి ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ నిర్వహణతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర్య పోరాట అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు ఉధమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారత విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశం ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవడంతో పాటు ఆయన నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య దిగ్గజం మున్షీ ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారని, రైతులు, కార్మికులు, మహిళలు, సామాన్య ప్రజల కష్టాలను, ఆత్మగౌరవాన్ని, ఆశలను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారని ఓం బిర్లా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రేమ్చంద్ రచనలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించాయని, సమానత్వంతో కూడిన సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి ప్రేమ్చంద్ ఆలోచనలు, సాహితీ కృతులు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఓం బిర్లా ప్రశంసించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళా ఆందోళనకారులపైన ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీ రామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల 8 రోజున నిన్న భారతదేశం 17 పతకాలతో పదో స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికీ, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. మనలో రకరకాల భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలుగుతున్నాయంటే దానికి కారణం మనలోని మనసే. ప్రతి ఒక్కరి భావాలు, అనుభవాలు, అభిప్రాయాలు వారి మనసు, దాని ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. నేటి మన మధురమైన సమయంలో మనసు గురించి ముచ్చటించుకుంటూ మంచి మంచి పాటలు వినేద్దామా? మరైతే ముందుగా తొలి ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల సాహిత్యం విందాం.

చూపులకు దొరకనిది, రంగు రూపు లేనిది మనసు. మన మనసే మన ప్రపంచం. అందులో చెలరేగే ఆలోచనలు, వాటి నుంచి ఉద్భవించే రాగద్వేషాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మన మనసులో ఏది సంకల్పిస్తామో అదే మాటల రూపంలో వ్యక్తమవుతుంది. మనసు, మాట ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి. ఓసారి వాక్కు, మనసు రెండు బ్రహ్మగారి దగ్గరికెళ్ళి మాలో ఎవరు గొప్ప అని అడిగాయట. బ్రహ్మగారు మనసే గొప్పది అని టక్కును సమాధానమిచ్చారట. వెంటనే సరస్వతి, వాగ్దేవతను నేనుండగా మనసు గొప్పదంటారా అని అలుకబొనిందట. అప్పుడు బ్రహ్మ, మనసు స్థిరమైనది, చరమైనది అని రెండు రకాలు. స్థిరమైన మనసు నా వద్ద, చరమైన మనసు అంటే అన్ని వర్ణాలు, అక్షరాలు, విద్యలు, మంత్రాలు నీ అనుగ్రహం వల్ల జన్మించాయి కాబట్టి అవి నీ వద్ద ఉంటుంది అని అలక తీర్చారట.

విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగళగీతం, సాహిత్యం సిరివెన్నెల, సంగీతం కోటి, చిత్రం శుభాకాంక్షలు. మనసు సంకల్పించినదే ఏ పని జరగదని అనుకున్నాం కదా. బ్రహ్మగారు కూడా మనసే గొప్పది అని అన్నారయ్యే. మరికనే మనసుకి కాస్త గర్వం వచ్చిందన్నమాట. వెంటనే ఇంద్రియాలతో వాగ్వాదానికి దిగింది. నేను సంకల్పించకపోతే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఏది పనిచేయవు, నేను చెప్పినట్లే మీరు వినాలి అని అహంకరించిందట. వెంటనే ఇంద్రియాలు, మనసా, అంతమాత్రం చేతనే నువ్వు గొప్పదానివా? మేము లేకపోతే నీకుగా నువ్వు కళ్ళు లేకుండా లోకాన్ని, ముక్కు లేకుండా వాసనని ఇలా ఏదీ అనుభవించలేవు. పోనీ ఒకదానితో మరొకదాని పని చేయించగలవా అంటే అదీ లేదు. కాబట్టి మా మీద ఆధారపడక తప్పదు అని మనసు గర్వాన్ని అణచివేశాయి. సరే, మరో పాట విన్నాక మరిన్ని విశేషాలు చెప్పుకుందాం. గాయత్రి కార్తీక్ పాడిన చంద్రబోస్ సాహిత్యం విందాం. సంగీతం యువన్ శంకర్ రాజా, చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.

మనసుంది చూశారు, చాలా సున్నితమైనది. అందుకే ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తుంది. దీనికి ఓపిక, సహనం కూడా చాలా తక్కువ. కాస్త ఎండ ఎక్కువైనా, వాన కురిసినా, గట్టిగా గాలి వీచినా అన్నీ మనసుకు కష్టంగానే తోస్తుంది. ప్రకృతిని, పరిస్థితులని, తన చుట్టూ ఉన్న మనుషులని, వారి మనసులని అన్నీ తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఆరాటపడుతుంది. ఇలా జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని తనే నియంత్రించాలని కోరుకుని కోపం, అసహనం, ఆరాటం, అంతులేని ఆశలనే భావోద్వేగాలతో మనల్ని పట్టి ముంచెత్తుతుంది. ఇదే మనసు చేసే మాయాజాలం.

విన్న పాట డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గానం, సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, చిత్రం గుప్పెడు మనసు. మరిలా పరిస్థితులను నియంత్రించాలని ప్రయత్నం చేస్తూ మనసు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడి మెదడును ప్రభావితం చేస్తుంది. రోజువారీ నిర్ణయాలలో మనకు సాయం అందిస్తూ ఓ ప్రణాళిక ప్రకారం పనిచేసుకుపోయేలా సహకరించే మెదడులోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం మనసు ఒత్తిడికి గురై తనని ప్రభావితం చేసినప్పుడు ఇక నా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తుంది. మరో కీలక భాగమైన అమిగ్డల వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని దుందుడుకు నిర్ణయాలకు కారణమవుతుంది. అప్పుడిక మనసుని ఇదిగో ఇలా బ్రతిమాలుకోవలసిందే.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనసు గురించి ముచ్చటించుకుంటున్నాం కదా. మరిలా మన మనసు ఒత్తిడికి గురవ్వకుండా ఉండాలంటే మనం మన మనసుతో స్నేహం చేయాలి. పరిస్థితులని దారికి తెచ్చుకోవాలని, మనుషులని వారి మనసులని తనకు అనుగుణంగా మార్చుకోవాలని తపించే మన మనసుకి మనుషులు అలానే ప్రవర్తిస్తారు. పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి, పర్వాలేదులే ఇప్పుడేమైంది అంటూ సర్ది చెప్పుకోగలిగితే మనసు చేసే మాయలకు ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు. అప్పుడిక మన మనసు మన అదుపులో ఉన్నట్లే. సరే, ఇప్పుడు ఆ పాట వినేద్దాం.

విన్నపాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగళగీతం, సాహిత్యం సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, చిత్రం మన్మధుడు. చాలా సందర్భాలలో ఇతరుల అభిప్రాయాలు మన మనసుని ప్రభావితం చేస్తాయి. ప్రతి మనిషికి రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయని అంచనా. అందులో మన బంధుమిత్రులు, సహోద్యోగుల మనసుల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనలలో 5-10 మన గురించి కూడా ఉండొచ్చు. అందులో కొన్నిటిని వారు ఇతరులతో పంచుకోవచ్చు కూడా. దాంట్లో 1-2 అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి మనదాకా రావచ్చు. అంత మాత్రాన ఆ మాటలకు ప్రభావితమై మనవైన అభిరుచులను, వ్యక్తిత్వాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉందా? వాళ్ళ అభిప్రాయం వేరు, మన అభిప్రాయం వేరు అంటూ తేలిగ్గా తీసుకోవడం మన మనసుకి అలవాటు చేస్తే సరిపోదు.

విన్న పాట ఆరాధన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన యుగళగీతం. సంగీతం ఇళయరాజా. ఓసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడట. పాటలీపుత్రంలోని ఓ గడప ముందు ఆగాడట. ఆ ఇంటి ఇల్లాలు భిక్ష వేయలేదు సరికదా, నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడిందట. శిష్యులందరూ నొచ్చుకున్నారట. మౌనంగా ముందుకు సాగుతున్న బుద్ధుడితో ఓ శిష్యుడు, మీకు బాధగా అనిపించలేదా స్వామి అని అడిగాడట. ఆ మాటకు బుద్ధుడు చిరునవ్వు నవ్వి, ఆ తిట్లను మీరంతా స్వీకరించారు, అందుకే మీకు బాధగా అనిపించింది. నేను స్వీకరించలేదు కాబట్టి నాకు ఏ బాధ లేదు. ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని బదులిచ్చారట. నిజమే కదా, ఏదైనా మనసుకు తీసుకుంటేనే బాధ. అదే మనసుకు అనవసరమైన విషయాలను వదిలేయడం అలవాటు చేస్తే ఏ బాధ ఉండదు.

விண்ணப் பாட்டா உன்னிகிருஷ்ணன், சித்ரா கானம், சங்கீதம் கே எம் ராதாகிருஷ்ணன், சாகித்யம் வேட்டூரி, சித்திரம் கோதாவரி. ఇలా సరైన సమయంలో సరైన విధంగా స్పందించే మనసుంటే సమస్య ఉంటుంది. అప్పుడిక ఇతరులు చేసే విమర్శలు మన మనసుకి ఎంతమాత్రం అంటవు, ఎవరిని లెక్క చేయవలసిన అవసరమూ ఉండదు. అలా అని ఆయా వ్యక్తులను ద్వేషించవలసిన, దూరం చేసుకోవలసిన అవసరం కూడా లేదు. వాళ్ల ప్రతికూల స్వభావాలకు మాత్రమే దూరంగా ఉంటూ వాళ్ళు వాళ్లలాగానే ఉంటారు, నేను నాలాగానే ఉంటాను అని అనుకుంటే సరిపోతుంది. దాంతో ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని, వృధాగా పోతున్న మన ఆలోచన శక్తిని మన విజయానికి ఉపయోగించుకోగలుగుతాం.

విన్నపాట సంతోషం చిత్రానికి కేకే ఉషా పాడినది. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్. మనల్ని తరచుగా ఇబ్బందికి గురిచేసే సంఘటనలు, ఒత్తిడికి గురిచేసే విషయాలు, మన మనోబలాన్ని పరీక్షించే అంశాలు ఎన్నో కొన్ని ఉంటాయి. ఆ విషయాల గురించి, ఆయా సందర్భాల గురించి మనసుతో చర్చించి ఏ సమయంలో ఎలా స్పందించాలి అన్నది ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మనసు దానికి అనుగుణంగా నడుచుకుంటుంది. దీన్నే ఎమోషనల్ డిస్టెన్స్ ప్లాన్ అంటారని నిపుణులు చెప్తారు. ఏదైతేనే, ఇలా మనసుతో స్నేహం చేస్తూ ఉంటేనే క్రమక్రమంగా మనకు మన ఆలోచనలను నియంత్రించుకోగలిగే సామర్థ్యం అలవడుతుంది. అప్పుడిక మనసు మనం కోరుకున్న బాటలో నడుస్తుంది.

విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది, చిత్రం సంకీర్తన. మరిలా మనసుతో స్నేహం చేసి మనసుని మనం కోరుకున్న విధంగా మలుచుకుంటే మనసే అందాల బృందావనం అయిపోదు. ఇక అందులో మాధవుని రూపం ప్రతిష్ఠించుకోవడమే ఆలస్యం కదూ.